గతి తల ఘల పల్ల జజ పల్ల కన్నెలకి గతి తల ఘల పల్ల జజ పల్ల ఖాతా తార్ ధిక్కిని.